ఇంకా పరమ సఖా మిత్ర సుదామా అప్నే మిత్ర సే మిల్నే జా రహే హై ఔర్ మహల్ కే బాహర్ ద్వారపాల్ కృష్ణ భగవాన్ కే అంగరక్షక్ ఉన్కే సేవక్ ఉన్నే బాహర్ హీ ఉన్కీ గరీబ్ స్థితి కో దేఖ్ కర్ ఉన్నే రోక్ లేతే హై ఔర్ ఉస్ సమయ్ నిర్ధన సుదామా విప్ర సుదామా కృష్ణ భగవాన్ సే ఔర్ ఉన్కే ద్వారపాలో సే క్యా ప్రార్థనా కర్తే హై బడే ఆనంద్ కే సాథ్ మే ఇస్ భజన్ ఔర్ ఇస్ నాటక్ మంచన్ కా ఆప్ సభీ దర్శన్ కరేంగే ఔర్ హమారే ఛోటే ఛోటే బాల్ కళాకారో కో ప్రోత్సాహన్ కే సాథ్ మే సమస్త భక్త పదారే హుయే ఆశీర్వాద్ ప్రదాన్ కరేంగే ఇసీ అశక్ సాథ్ మే ఏక్ బార్ జోర్దార్ జయకారా భగవాన్ శ్రీ కృష్ణ కా బోలి కృష్ణ కన్హయ్యా।

ప్రాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురువే నమః. పరమేష్టి గురుభ్యో నమః. పరమాచార్యాయ నమః. గురుదేవ్.

ఇంకా పరమ సఖా మిత్ర సుదామా అప్నే మిత్ర సే మిల్నే జా రహే హై ఔర్ మహల్ కే బాహర్ ద్వారపాల్ కృష్ణ భగవాన్ కే అంగరక్షక్ ఉన్కే సేవక్ ఉన్నే బాహర్ హీ ఉన్కీ గరీబ్ స్థితి కో దేఖ్ కర్ ఉన్నే రోక్ లేతే హై ఔర్ ఉస్ సమయ్ నిర్ధన సుదామా విప్ర సుదామా కృష్ణ భగవాన్ సే ఔర్ ఉన్కే ద్వారపాలో సే క్యా ప్రార్థనా కర్తే హై బడే ఆనంద్ కే సాథ్ మే ఇస్ భజన్ ఔర్ ఇస్ నాటక్ మంచన్ కా ఆప్ సభీ దర్శన్ కరేంగే ఔర్ హమారే ఛోటే ఛోటే బాల్ కళాకారో కో ప్రోత్సాహన్ కే సాథ్ మే సమస్త భక్త పదారే హుయే ఆశీర్వాద్ ప్రదాన్ కరేంగే ఇసీ అశక్ సాథ్ మే ఏక్ బార్ జోర్దార్ జయకారా భగవాన్ శ్రీ కృష్ణ కా. బోలి కృష్ణ కన్హయ్యా.

పరమ సుఖదం కేవలం జ్ఞానమోర ద్వందాతీతం గగన సదృశ్యం తస్మస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలచలం